భజతి బసితో ధూళన విధిం అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరీ.